0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: నమస్కారం శ్రోతలారా, శుభోదయం. ఈ అందమైన శుభవేళ మన కోసం ఒక అమూల్యమైన సందేశాన్ని అందించేందుకు మన మధ్యకు చేరుకున్నారు కుమారి తేజస్విని గోపాలుడు గారు. ఆమె ఆలోచనలను అనుభవాలను పంచుకోబోతున్నారు. మరి ఆలస్యం ఎందుకు? కుమారి తేజస్విని గోపాలుడు గారిని ఆహ్వానిస్తూ ఇప్పుడు వారి మాటలను శ్రద్ధగా విందాం.
3: ఓం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. ఈరోజు గోవింద పూజతో నాకు ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉన్న ఒక అంశం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదే నృత్యం ద్వారా భగవంతునికి చేసే సమర్పణ. భారతీయ సంస్కృతిలో నృత్యం అనేది కేవలం వినోదం కోసం చేసే ఒక కళ కాదు. నృత్యం ఒక సాధన, నృత్యం ఒక భాష, అంతకంటే ముఖ్యంగా నృత్యం ఒక భక్తి మార్గం. కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్య సంప్రదాయాల్లో మన పురాణాలు, ఇతిహాసాలు, దేవతల కథలు, భక్తుల జీవితాలు ఇవన్నీ నృత్యం ద్వారా వ్యక్తమవుతాయి. గోవింద పూజ సందర్భంగా మన నృత్య కళాశాలలో కూడా ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో సన్నాహాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం గోవింద పూజ కోసం మేము నెలల ముందుగానే అన్నమాచార్య కీర్తనలపై నృత్య రూపకల్పన ప్రారంభిస్తాము. ఎందుకంటే మారిషస్లోని వివిధ ప్రాంతాల్లో

0: గోవింద పూజలను నిర్వహించే అనేక సంఘాలు మమ్మల్ని ఆహ్వానిస్తాయి. ఈ కార్యక్రమాల్లో మా శిష్యులకు బోధించడానికి, వారు భక్తితో ప్రదర్శించడానికి ముందుగానే పూర్తి సన్నాహాలు చేయాలి. ఈ సందర్భంలో మా సిద్ధత కేవలం ఒక ప్రదర్శన కోసం కాదు, ఎందుకంటే గోవింద పూజలో నృత్యం కూడా ఒక ఆరాధనలో భాగం. పూజా కార్యక్రమాల్లో జరిగే వేద పారాయణం ఆ వాతావరణాన్ని మరింత పవిత్రంగా, ఆధ్యాత్మికంగా మారుస్తుంది. ఆ వేద మంత్రాల నాదం మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నృత్యాన్ని సమర్పించడం అనేది ఒక అపూర్వమైన అనుభూతి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. మనం వేదికపై నృత్యం చేస్తున్నప్పుడు సాధారణంగా మన ముందు ప్రేక్షకులు ఉంటారు. వాళ్ళు మన ప్రదర్శనను చూస్తారు, మనం బాగా చేశామా లేదా అని అభినందిస్తారు. కానీ స్వామివారి సన్నిధిలో నృత్యం చేసేటప్పుడు మన ఉద్దేశం వేరు. ఇక్కడ మనం ప్రేక్షకుల కోసం నృత్యం చేయడం కాదు, స్వామివారికి నృత్యాన్ని సమర్పిస్తున్నాము. మన శరీరం ఒక సాధనం, మన కదలికలు ఒక ప్రార్థన, మన భావాలు ఒక సమర్పణ, మన నృత్యం ఒక సేవ. ఈ భావాన్ని చిన్న వయసులోనే పిల్లలకు నేర్పించడం ఒక నృత్య గురువుగా నాకు ఎంతో ముఖ్యమైన బాధ్యతగా అనిపిస్తుంది. గంటల తరబడి సాధన చేయడం ద్వారా పిల్లలలో క్రమశిక్షణ వస్తుంది. ఒకే కదలికను మళ్ళీ మళ్ళీ సాధించడం ద్వారా సహనం వస్తుంది, గురువును గౌరవించడం నేర్చుకుంటారు. తోటి విద్యార్థులతో కలిసి పనిచేయడం ద్వారా ఐక్యతను నేర్చుకుంటారు. ఒకవైపు వేద మంత్రాల నాదం, మరోవైపు భక్తితో నిండిన హృదయాలు. ఆ పవిత్రమైన వాతావరణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నృత్య సమర్పణ. ఇది ఒక ప్రదర్శన కాదు, ఇది ఒక ప్రార్థన, ఇది ఒక సేవ, ఇది ఒక సమర్పణ. చివరగా ఒక చిన్న ఆలోచనతో ముగించాలనుకుంటున్నాను. ప్రేక్షకుల కోసం చేసిన నృత్యానికి చప్పట్లు లభించవచ్చు, కానీ భగవంతునికి చేసిన నృత్యానికి మనకు శాంతి లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత మా నృత్య సమర్పణను అర్పిస్తూ గోవింద గోవింద, శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. మీ తేజస్విని గోపాలుడు సెలవు.
1: కుమారి తేజస్విని గోపాలుడు గారికి అనేకానేక కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభదినం.

0: RM3 తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభాకాంక్షలు.
1: 819 కిలోహెర్ట్జ్, ఇది రేడియో మారిషస్.

శ్రోతలకు మాహృతిపూర్వక నమస్కారం, స్వాగతం. మధ్యాహ్నపు వేళ 12 నుంచి 12:30 వరకు అలవాటు ప్రకారంగా మన సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమం ప్రసారమవుతున్నది. విశేషంగా శ్రీ వెంకటేశ్వర మండల వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా మన కార్యక్రమం భక్తి పాటలతోని ప్రసారం చేస్తున్నాం. ఈ మధ్యాహ్నపు వేళ అరగంట సేపు స్వామివారి సన్నిధిలో ఉంటూ మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం.

తిరుపతి తిరుమల కొండల మీద ఏడుకొందల వాడ వెంకటరమణ అనే మాట వింటూనే ఉంటారు. గోవింద గోవింద పాడుతూ పలుకుతూ స్మరిస్తూ, అలాగే శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం కూడా ఎంతో భక్తి భావాలతో జరుపుకుంటున్నారు మన స్వామి వారి భక్తులందరూ. అలాగే మన కార్యక్రమంలో భక్తి పాటలతో ప్రసారం చేస్తూ స్వామివారి మీద భక్తి పాటలు వింటూ ఆనందించండి.

భాద్రపద మాసం నుంచి ఆశ్వయుజ మాసం వరకు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి భావాలతో ఇంకా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు స్వామివారి వ్రతకాలం. బాగా జరుగుతుందని అనే నమ్మకంతో ఈ విశేషమైన కార్యక్రమం విశేషంగా మీకోసం మీ ఆనందం కోసం స్వామివారి సన్నిధిలో

శ్రోతలరా, మన ఈ మధ్యాహ్నపు వేళ మన సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ, ఈ వ్రతకాలం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో స్వామివారి ఆశీస్సులతో మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు, మంచి ఆరోగ్యం రావాలని కోరుకుంటూ వందనామిదికట సెలవు తీసుకుని నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: అందరికీ నమస్కారం. ప్రస్తుతం మీరు వింటున్నది మీ స్వరాల వేదిక అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో నేటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఓ ఇంపైన పాటతో. వింటూ ఉండండి.

ప్రియమైన శ్రోతలారా, భక్తి అంటే కేవలం భగవంతుని పూజించడం మాత్రమే కాదు, మనసులో మంచితనం, మాటలో మాధుర్యం, చేతుల్లో సేవభావం ఉండటం కూడా నిజమైన భక్తి. ఆ భక్తి భావంతో ఈ మధురమైన గీతాన్ని ఆస్వాదించండి.

దీపం వెలిగించినప్పుడు చీకటి తొలగినట్లే భగవంతుని నామస్మరణ మనస్సులోని భయాన్ని ఆందోళనను తగ్గిస్తుంది. ప్రతిరోజు కొంత సమయం దైవ చింతనకు కేటాయిస్తూ ప్రశాంతమైన మనస్సుతో జీవించేద్దాం. శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ఇక మీ చెల్లమ్మగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.